0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ గణపతిని సేవింపరారే సౌరాష్ట్ర రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical vocal recital by Shri A. Severi Girish. He is accompanied on violin by Shri M. Suryadeepti and on Murdangam by Shri P. Jayabhaskar. Shri Severi Girish begins his vocal recital with a composition of Saint Tyagaraja, Shri Ganapatini Sevimparare, in Rag Saurashtra, set to Aditaal.

0: ఇప్పుడు వినండి అమ్మ రావమ్మ, కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి, ఖండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అమ్మ రావమ్మ, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కళ్యాణి, సెట్ టు ఖండచాపు తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి వింటున్నారు. వాటి సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నెనరుంచరా, సింహవాహిని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri A. Severi Girish. He is accompanied on violin by Shri M. Suryadeepti and on Murdangam by Shri P. Jayabhaskar. Continuing the concert, you will now listen to Nenarunchara, a composition of Saint Tyagaraja in Rag Simhavahini set to Aditala.

0: ఇప్పుడు వినండి శంభో మహాదేవ పంతువరాళి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ శంభో మహాదేవ ఇన్ రాగ్ పంతువరాళి సెట్ టు రూపక తాళం.

0: ఇప్పుడు కురంజి రాగంలో నారాయణ తీర్థ తరంగం బ్రూహి ముకుందేతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ తరంగం ఆఫ్ నారాయణ తీర్థ ఇన్ రాగ్ కురంజి బ్రూహి ముకుందేతి సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మధ్యమావతి రాగంలో అన్నమాచార్య కీర్తన ఆదిదేవుడై ఆదితాళం.
1: శ్రీ శబరి గిరీష్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ మధ్యమావతి ఆదిదేవుడై సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri A. Sabari Girish. He was accompanied on violin by Shri M. Suryadeepthi and on Murdangam by Shri P. Jayabhaskar. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you have just listened to vocal recital by Sherthalai Sri K.N. Ranganath Sharma, supported on violin by Sri Pen Sri Ramurthy, on Mridangam by Sri Salem K. Srinivasan, on Kanjira by Sri Thikkakara Vayan Santaram. This program came to you from the studios of All India Radio, Vijayawada.
1: రాగం ఛానల్లో మీరింతవరకు శేర్తలై శ్రీ కె రంగనాథన్ శర్మ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ పేరి శ్రీరామూర్తి వయోలిన్, శ్రీ సేలం కె శ్రీనివాసన్ మృదంగం, శ్రీ త్రికాకర్ వయన్ శాంతారాం కంజీర. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.